0: గారె గారె
1: గారె
0: గారె గారె
1: గారె
0: గారె
1: గారె
0: ఎక్క చతుర నార అమ్మ చూడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కన కరకదే
2: మేదే మన్ కే ద్వార ఏ భూత చార్.